0: గారే గారే
1: ఏ కరబడది
0: గారే గారే
1: ఏ సూరబడల
0: గారే గారే
1: ఏ అమ్మకు బట్టల
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఇన్నాయా ఇదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడ కరక గది
3: మేదే మన్నుకే ద్వార ఏ భూతత్వ జాత